ఓం నమః అస్మద్ గురుభ్యో నమః అస్మత్పరం గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః ఓం

0: పిల్లలకు
1: చపాతి,
0: మంచుకు బచ్చలకి వంచలో బనిద మేరో సాచి,
1: మంచుకులే చురు చురి వంచ.
2: రేడియో బిహాని 97.6 మెగాహెర్ట్జ్.
3: బాదర్ రఘుహీ. एउटा बादर नदीको किनाराको रूपमा फल खान आउँथ्यो. त्यही एउटा गोहिनी नदीमा बसेर बादरले मिठो फल खाएको हेरेर बस्थ्यो. एक दिन गोहिनीले आफ्नो श्रीमान गोहीलाई भन्यो, हेर्नुहोस् न, त्यो रुखमाथि बसेको बाँदरले जहिले मिठो मिठो फल खान्छ. त्यो मिठो फल खाने बाँदरको मुटु झन् कति मिठो होला. मलाई त्यो बाँदरको मुटु असाध्यै खान मन लाग्यो. गोहीले भन्यो, त्यो बाँदर रुखको माथि बस्छ, म रुखमा चढ्न सक्दिनँ.